0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర కృతులు వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం.
4: లిసన్ టు ఎ రెండిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్స్ కాంపోజిషన్స్ రెండర్డ్ బై శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు. హీస్ అకంపనీడ్ ఆన్ వైలిన్ బై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల నరసింహం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి హస్తివదనాయ నవరోజు రాగం మిశ్రచాపుతాళం.
4: Shri Sandhyavandanam Srinivasarao begins his rendition with a composition in Rag Navarozu, Hasti Vadanaya, set to Mishra Chaputal.

0: ఇప్పుడు వినండి కేదారగౌళ రాగంలో శ్రీ నీలోత్పలాంబికాయై ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు శ్రీ నీలోత్పలాంబికాయై, ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ కేదారగౌళ, సెట్ టు ఆది తాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ భార్గవి మంగళ కేసికి రాగం మిశ్రచాపు తాళం.
1: Continuing the rendition, you will now listen to a composition in Rag Mangala Kaishiki, Shri Bhargavi, set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ధర్మ సంవర్ధని మధ్యమావతి రాగం రూపకతాళం.
1: శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఇన్ రాగ్ మధ్యమావతి ధర్మ సంవర్ధని సెట్ టు రూపకతాళం.

0: రావు గానం చేసిన ముత్తుస్వామి దీక్షితర్ కృతులు విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ రెండిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్స్ కాంపోజిషన్స్ రెండెడ్ బై శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు. హి వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ యువటూరి విజయేశ్వరరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల నరసింహం.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to a music lesson. Teacher Dr. K. Lokanatha Sharma. Student Sri CVP Sastri. You'll be listening to Swati Tirunal Kruti Rama Rama Gunasima in Rag Simhendra Madhyamam, set to Adithal.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti, Inati Karnataka Sangeetha Karyakramamlo, Sangeetha Sikshana Vintaru. Guruvu Dr. K. Lokanatha Sharma, Sishyudu Sri CVP Sastri, Inati Sangeetha Sikshana Karyakramamlo, Rama Rama Gunasima, Swati Tirunal Kirtana, Simhendra Madhyamam Ragam Adithalam.
3: Namaskaram Guru Garu.
4: నమస్కారం రానాయన కూర్చో. ఇవాళ మనం సింహేంద్ర మధ్యమ రాగంలో స్వాతి తిరునాళ్ గారి కీర్తన. ఇది సంస్కృతంలో ఉంది. ఆదితాళం రెండు కళ చౌకం. ఒకసారి సింహేంద్ర మధ్యమ ఆరోహణ అవరోహణ పాడతావా? గుర్తుందా?
3: పాడతాను.
4: ఏది పాడినైనా ప్లెయిన్ నోట్ పాడు.

0: సో దీనికి వచ్చే స్వరస్థానాలు చెప్పు.
1: షడ్జము, షడ్జము, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం.
0: ఇది ఎన్నో మేళకర్త తెలుసా?
1: 57వ మేళకర్త గురుగారు.
0: సాహిత్యం చెప్తాను, రాసుకో.
1: అలాగే గురుగారు.
0: పల్లవి, రామ రామ
1: రామ రామ
0: గుణసీమ
1: గుణసీమ
0: గుణసీమ
1: గుణసీమ
0: రామ అక్కడ
1: రామ రామ రామ గుణసీమ రామ
0: హృదయాభిరామ
1: హృదయాభిరామ
0: సీతా
1: సీతా
0: రామ రామ గుణసీమ. ఇది పల్లవి. అనుపల్లవి సోమానన
1: సోమానన
0: ఘనశ్యామ
1: ఘనశ్యామ
0: హేమాంబరారి
1: హేమాంబరారి
0: విరామ
1: విరామ.
0: ఇంతవరకు ఇవాళ ఉండని ముందర పల్లవి చెప్పిస్తాను పాడు.
1: దీనిలో ఏమైనా ప్రాచుర్యం పొందిన కృతులు ఏమైనా ఉంటే ఒకసారి చెప్తారా గురుగారు?
0: పామర జనపాలిని అనే ముత్తుస్వామి దీక్షిత కీర్తన ఒకటి, త్యాగరాజ స్వామివారిది నీదు చరణములే, తర్వాత మన మైసూరు వాసుదేవాచారి కీర్తన నిన్నే నమ్మితునయ్యా. ఈ రాగంలో చాలామంది చాలా కీర్తనలు చేశారు. ఎందుకంటే వినంగానే ఒక విధమైనటువంటి అనుభూతి కలిగేటట్టుగా ఉంటుంది రాగం. స్వరస్థానాలు పాడుతున్నప్పుడే మనకి గోచరించింది కదా ఆ అనుభవం. సరే, పల్లవి మొదలెడదామా?

పల్లవి నుంచి సార్ పాడదాం. నేను ఇదివరకు చెప్పినట్టు కీర్తన యొక్క బేసిక్ స్ట్రక్చర్ మననం చేసుకుని మనసులో పెట్టుకుని ఆ తర్వాత నీ యొక్క మనోధర్మాన్ని అనుసరించి నువ్వు పాడుకోవచ్చు.

0: ఈ కీర్తన బేసిక్ స్ట్రక్చర్ బాగా అర్థమైంది కదా?
1: అర్థమైంది గురుగారు.
0: సో నీ అనుభవాన్ని బట్టి, నీ శారీర ధర్మాన్ని బట్టి ఏ సంగతులు నీకు అనువుగా అనిపిస్తాయో అవన్నీ వేసుకొని పాడొచ్చు.
1: అలాగే గురుగారు. వస్తాయి గురుగారు. నమస్కారం గురుగారు.
2: That was a music lesson by Dr. K. Lokanatha Sharma to the student CVP Sastri. Eswati Thirunal Kriti, Rama Rama Gunaseema, Inrag Simhendra Madhyamam, set to Adithal. This program came to you from the studios of All India Radio, Vijayawada. For Ragam, 24/7, anytime, Indian music.
3: Meerintavarku, Sangeetha Sikshana Vinnaru, Rama Rama Gunaseema, Swati Thirunal Kirtana, సింహేంద్ర మధ్యమం రాగం ఆదితాళం. గురువు డాక్టర్ కె లోకనాథ శర్మ, శిష్యుడు శ్రీ సివిపి శాస్త్రి. రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.